0: గారే గారే
1: ఏ జరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టాల
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ
2: आपको इन्हीं सुरों के साथ छोड़े जा रही हूँ। अनीता बरार का नमस्कार, अगली मुलाकात तक के लिए।